0: శ్రీకార్తికేయనామసంకీర్తనం సుబ్రహ్మణ్యం శ్రీవల్లీకాంతస్మరణం సుబ్రహ్మణ్యం హరే నమః పార్వతీ పదయే
1: హరే నమః మహాదేవ.
2: Om Namah Shivaya. You're listening to Shaivam.org Radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.